0: గుడ్డుబను పదయ కటిత నివమి గుడ్డుబను పదయ కటిత నివమి
1: బలన్నకు మిహిరి హరిమలస్సనాయి ఏకని అమ్మో కటహండ లస్సనాయి ధోని లస్సంటమ కేనవా హరి మిహిరి హొందే అహం ఇన్న సహితనవా మెనిక బిందోయ్ హత్సే కొలహాయ్ అనూపహాయ్ అనూపహాయ్ అనూపహాట మట మెసేజ్ ఎక తానవద హా వాట్సాప్ హరి వాట్సాప్ తీనవ నేదు పెట్టియో హరి మట మే ఏ వాట్సాప్ అంకెట అనివార్యం దెమ్మ ఇవ్వండి హొందే మమ తమ్మయ్య అర సింధు కివ్వే కీలా ఇవ్వన్న హరి మెన్న మెన్న అనిత్యాలు పెంచు అనిత్యాలు
2: అయినా
1: ముఖాత్ కొహెద ఇన్నే అది దే ముఖద్దికి అన్ని వస్తువు లస్సంటికి ఏమో లస్సనట
0: ముందు
1: సరనాయి వస్తువు లస్సనట ఇదిరిపాత్ కిరీం కరా అపే దువల పుతాలా దత్ సెల్లంగిద్ర టెవిల్లా ఏ హెమోట మేన లుక్కు లుక్కు అత్ పుడియా
2: కసున్నందే అప్పి నూరే అనువనే
1: ఓ పెంచి తినవనే ఏకనే అప్పి అనో నూరు ముక్కదు అప్పిట అన్నోనినే క్యాండీ సిటీ సెంటేకట మే పార మహనూరు పొద్దెక్మట అన్నోనినే అప్పి ఏనం అపే దువల పుతాలత్తేన అమ్మల తాతలత్ ఎక్క మే పార మహనూరు పొద్దెక్మ పటన్ గాని చూని విసి నవ్వయ జూలి పస్వినిత వెనకాం తేనవా కలింగ్ నంద కివ మతకాయి నేదు పుతాలట విషయ నిర్దేశేట గుడాక్ పొత్తు ఉన కిరణవనినే పుతే వెడ పొత్తు ఉన కిరణో కేవన్న పొత్తు ఉన కిరణవా ఇతిన్ ఎతకొట ఓమెనిక విషయ నిర్దేశేట అదాల విషయానుబద్ధ కారణాయకత కరగాన్న పుతాలట ఓన కరన పుత్ మే హెమ్మ దేయాక్మ నవకథా వెన్న పులువాం కెటి కథ మే హెమ్మ దేమ గన్న యాన్న తేన తన కంద ఉడరట మహనూర పొద్దాక్మ మేక మేమాయ్ హరియట మే మట హితనో మేక హొంద చారిక ఆవాక్వే అపే దరు అంట దిమాపి అంట దవసద్దెకాక్ వెంకర గత్తన నూర గిహిల్ల నూర సిరియ విందల నేద లస్సనట పౌలే అయ్యత్ ఎక్క ఇట పస్సే క్యాండి సిటీ సెంటర్ ఎకటత్ గిహిల్ల హితే హటియట పొత్ తరగన ఒన్న ఎన్న పులువాం జూని విసిన విందల పస్సెనిద వెనకం తీనో నివాడువాక్ దవసక్ దెకాక్ వెంకర గన్న పులువాం నూన దిన కియవుమట సమాజే పెలగస్వల మే వసరే కందుడరట మహానూర పొద్దెక్మ సంవిధాని శ్రీ లంక పొత్ ప్రకాశకీన్గే సంగమయ సమ సంవిధానే క్యాండి సిటీ సెంటర్ వినత విధిహటమ కవదత్ దహన్నావ విని వరటాత్ అపి ఇన్నవా నిలగువాన్ విదులియ విధిహట నెత్ ఎఫ్ఎం ఎతన దిహెనం అపి హమోమత్ హంబవేము క్యాండి సిటీ సెంటర్ కేది హరి డెంగ్వాగి పోయమ్ ఎక కియాను బలన్న
2: రెడ్ ఆరెంజ్ యెల్లో టు గ్రీన్ అండ్ బ్లూ కమ్ సైన్ ఇన్ టు ఇండిగో అండ్ వైలెంట్ బ్రైట్ కలర్స్ డాన్సింగ్ ఇన్ ద లైట్ రెయిన్బో మేక్స్ ద వరల్డ్ సో బ్రైట్
1: లస్సన ఇంగ్లీష్ పోయం మీ కా కితింగ్ ఉన్న ఇంగ్లీష్ దనుమ గన అపి నితరమ కథా వినవా ఇంగ్లీష్ ఓ మెనిక మీ స్పీచ్ కపి హెటకేం హొందే హా దెంగ్ వెళ్ళా నేనే అప్పటి అన్నోనని ఇతింగ్ దెంగ్ ఇంగ్లీష్ విషయాత్తెక్కి ఇంగ్లీష్ దనుమ మే హెమ్మదేమ వరదనే కరగాన్న అపే దువల పుతాలట సతర స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్ వెడపొత్ పెల తీయనవా పేవరెన్ పేవర దరువాగ ఇంగ్లీష్ దనుమ వరదనే కరగాన్న అమ్మల తాతల హెమ్మ విటమ ఉత్సాహ కరను ఇతిన్ పేవరెన్ పేవర హెమ్మదేమ ఇగన గాను పులువాంగ ఇక శ్రేణి సిట అట్ట శ్రేణి దక్వా ఇంగ్లీష్ విషయ దనుమ సతర స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్ వెడపొత్ పెల దెన్ వినద పొలే తీయనవా అరగాన్న కేవాన్న తెనగాన్న ගන්න ජය ගන්න සතර. හරි එහෙනම් යමු නේද? අපව අපි හෙට එන්න ඕනනේ.
2: මම කලබල පෙන්චා. බයි, ඔගල පරිස්සමෙන් ඉන්න. මම ඔයාලගේ දඟ නැති පැන්ජි. බයි.
1: හරි එහෙනම් හෙට එන්නංකෝ. අපහු ඉරිත කලබල පැංච අරග දිගටම ඉන්න සතයන්තය ලස්සන කරගන්න නැත ෆෙම් එ මනු පහෙන් අනු හතරයි දශමාටෙන් මම අදරණය කස්සනි නැන්ද කලබල පැංචා පුංචි සිත්වලට ආදරෙන් තිරණ කරන්නේ.
3: සතර සිසත්ත ජයමග විභාග පූර්ව විශේෂ ප්‍රකාශනය දැන් නිකුත් වී ඇත. අරගන්න, කියවන්න, දැනගන්න, ජයගන්න සතර.
4: වේලාව ඔබ වෙත ගෙන එන්නේ